विघ्न विनाश तपाद नमस्ते नमस्ते नमस्ते नमः శరణు శరణయ్యా శరణు వెనక నీడయ్య బాలెల్ల బెళగువా బెళక శరణు శరణయ్యా శరణు వెనక నీడయ్య బాలెల్ల బెళగువా బెళక నిన్న నమ్మిద జనకియూరయ్య ఎల్ల సుగ తందె కాయో నిన్న కరిముక శరణు శరణయ్యా శరణు కనక నీడయ్య బాలెల్ల బెళగువా బెళక ఎల్లారు వంగాగి బన్ని నమితి నలియోదు నోడోకె చెన్న ఎల్లారు వంగాగి బన్ని నమితి నలియోదు నోడోకె చెన్న గరికె తొందరని

గరిక తందరి నీలు కొడుగ వర వన్నా గతి నీల గణపనే కైమున్నా శరణు శరణయ్య శరణు బెనక నీడయ్య బాడల్ల బెలగువా బెలక సూర్యనెదురలి మంజు కరగువారీతి ఇన్ననెలువడని ఓడువుడు దీతి సూర్యనెదురలి మంజు కరగువారీతి ఇన్ననెలువడని ఓడువుడు దీతి నీడయ్య కష్టగల గల్లు వాసకుతి తోరయ్య నమ్మల్ని నిన్నయ ప్రీతి శరణు శరణయ్య శరణు వెనక నీడయ్య బాడల్ల బెళగువ బెళక ఇన్న నమ్మిద జనకి ఊరయ్య ఎల్ల సుఖ తందె కాయో నమ్మ కరిముక శరణు శరణయ్య శరణు వెనక నీడయ్య బాడల్ల బెళగువ బెళక వెనక వెనకయే కదంతా పచ్చ కళ్ళు పాలి మెట్లు ఒప్పు ఆ విఘ్నేశ్వర నినగే ఇప్ప

కాదు కాదు పరితపిసి నొందే నాను కహియాద విరహద నోవు ఎదెయల్లి తందే నీను ఎదె ఆసెయేనో ఎందు నీ కాణదాదే విషయొంది నన్న నీ తొంది బెళకొంది నా భయ ಿರಣಿಂಬಣ್ಣ ತೆರೆಸಿ ಒಣಗಿರುವ ಎದೆ ನೆಲದಲ್ಲಿ ಭರವಸೆಯ ಜೀವ ಹರಿಸಿ ಒಲವೆಂಬ ಕಿರಣ ಮಲಗಿರುವ ಮಣ್ಣ ತೆರೆಸಿ ಒಣಗಿರುವ ಎದೆ ನೆಲದಲ್ಲಿ